0: ద్యూతం చలయతామస్మి
1: ద్యూతం చలయతామస్మి
0: తేజస్తేజస్వినామహం
1: తేజస్తేజస్వినామహం
0: జయోస్మి వ్యవసాయోస్మి
1: జయోస్మి వ్యవసాయోస్మి
0: సత్వం సత్వవతామహం
1: సత్వం సత్వవతామహం
0: వృష్ణీనాం వాసుదేవోస్మి
1: వృష్ణీనాం వాసుదేవోస్మి
0: పాండ